సెల్లో తచ్చిన సోను ఎగ్దిస సోనుక ఖాంక ఖాయ్ మెళ్ళుంగ్న థక ముస్త భూక్ లగల్లి దేఖున్ బుర్రక నోబోన ఎఖా గారా కడె ఐలు బైరే కొడ్లి మై చపాతి బజున సెల్లి చపాతి పొళ్ళోన కావుల్యాక్ ముస్త కుసిరాలి చపాతి పొళ్ళోన కావుల్యాక్ ముస్త ఆశాలి దేఖున్ బుర్రక నోబోన చపాతి కంగ్యోన ఎఖారు కచ ఫటియార్ బసులో ద్యాస్ వటియేన ఇక మూన ముళ్ళ కొలో తలో కోలియాన కావులగడే అష్టి చపాతి పొలిలి చపాతి పొలితన తాక ముస్త కుసిదలి హత కావులగడే విషయాల తోది తాగి నా దేకున్ కోలియానకు ఉపాయ కెలో కోలో కావులగడే

ఒక చంద్రభక్తి, ఒక రుద్రాక్ష లసు, కండబట్టే మలేషియన్, ఒక సింగపూర్ అలసు, ఈ నమనే ఉండు, ఇందు అలసు ఉండు. ఆండ నమన ప్రదేశ తూటాపది ఈ ప్రదేశ గురుపురడు ఉంది. ఒంజి ఎడ్డ తల్లి నాడుపోతుంది నవీన్ పండుదు. నవీన్ భారి రుచి ఉండు, ఒక ఈయన సిద్ధు అలసుద టేస్ట్ పడుకుండు, కలర్ల ఆతే షోకుండు. అంచ నమ్మ ఒంజి నిజవాదు ఒంజి తోట మలపడు, ఒంజి కాలి బేలీద బరిట నడుపున్న మాత్రాత్తు ఒంజి తోట మలపదు. అయితే బొడికినాత్తు గొబ్బర నీరు వ్యవస్థ, నీరు వ్యవస్థ పండు వర్ష పూర్తి కొర కొరుకున్నట్టు అతను ఆయన జీవమాన పూర్తి కొరపున ఇది కాలి వంజి వర్ష కుక్కు కావడు పిల్ల కావడు వంజి వర్ష బతుకునేట వంజి మలపలే వంజి అరగోల కరిండ నెక్స్ట్ బతి వర్ష ఖండితవాదు అవు తన అతికే జీవ పత్తుండు. ఒక నీకు నీరు కొరిజిండలా భారీ పర్లుడు కుక్కుల ఒక పిల్లల ఆపుడు పిల్లతో విషయడు ఏను కొంచెం ఎక్స్పెరిమెంట్ మలతుడ ఇంకలా రిటర్న్ పండ వంజి తోట మలతుంది ఏం చాంద్ అదే తోట భారీ సిస్టమేటిక్ కాదు. ఉంది 27 అడి 30 అడి ఉంది సాలుడు సాలుగు లైన్ లైన్ పట్టదు దయ మంటది నడతా అయితే డ్రిప్ ఇరిగేషన్ మంటదా ఉంది 2 వర్ష నీరు కొరత మూజిన వర్ష ఒక ఫసలు బర్ర సురవాడు నమ్మ పరందుగా ఓస్కర కొరండించ ఒక అవేను లత్తు దెత్తుడు అవేను తరకారి కాదు మారండి ఏంటి అనుకుంటుంది అవుల ప్రయోగం అవుతుందిలా వారి పొర్లుడు 30 రూపాయ కిలో పోకుండు లత్తు లత్తు ఉజ్జే ఉండదు అవు సాధారణ ఇది 3-4 తింగళ బోళైనా చెప్పిన గుజ్జేను అవు తరకారి కాదు మస్తు జనకులు ప్రిఫరెన్స్ ఉండు అవేను.

0: ఇక్కడ మన దుంబుదలో బచ్చిరే మంత్రులు లేదు, పచ్చి పచ్చిరే మంత్రులు అవేను తింపారు. అయితే ఇంకా పండుగ కండబట్టే సాల్ట్ పాడవ, కండబట్టే ఉప్పు పాడవ, ఉప్పు తెప్పారనే భారీ దొంగ
1: నీరు పడవనిపేరు సార్ ఎంకలప ఐక నీరు ఉప్పాడు పనిపేరు పచ్చిరిన ఉప్పుడు పాడును ఉప్పుడు దాని నీరు అతే
0: అక్కడ ఐకు మత్తు కండబట్టి ఉప్పు పాడు ఐత బదులు నమ మరతం కానీ 2% 2% కొండ నూరు లీటర్ నీరు ఒంజి రెడ్ కిలో దాత ఉప్పు అతే రెడ్ కిలో దాత ఉప్పు నూరు లీటర్ నీరు ఆ నమని మంటుంది భారీ కమ్మి కాన్సన్ట్రేషన్ అవేను అలవంది లెక్క ఒక కలర్ లా చేంజ్ అవ్వండి లెక్క ఉంచుకోకుండా సిట్రిక్ ఆసిడ్ లా ఉంచి 2% మద్దతు ఎడ్డే ప్రొటెక్షన్ మల్పుడు మంచి ప్రయోగం మల్పుదా భారీ సక్సెస్ అవుతుంది మస్తు జన అయితే ఎల్లగి నమ్మ తెలంగాణ గుర్తుండా అమ్మవారు తెలంగాణ గుర్తుండా నమ్మని ట్రైనింగ్ నాకు ఏమంత ట్రైనింగ్ ఆతుండ అసలు పూరా వాల్యుయేషన్ మళ్ళీ ఐక నోలెవర్గా మల్తుంది సేల్ మల్పారే కన్న పేరు అవేను కూడు అవు ఏ చేతి ప్రోడక్ట్ ఉంది జన కన్న పేరు వాహనమని మార్కెట్ మల్పారు ఒక ఎంచ ఐతు ఉపయోగపండు హెల్త్ బెనిఫిట్స్ ఎంచిన ప్రతి ఉందిలా ఎంట్ల మేళాడాకుండు ఫ్రూట్స్ మేళా పండుగ మల్పండు హైయెస్ట్ బర్త్న కుక్కు ఒక పిలత ఉంది పడుకుండు యాక్చువల్లీ ఘాటి ఘాటిగా కుక్కుల ఒక పిలతల మేళ ఆపండు దేకుండా మున్పత్తిన పిల్ల పిలతకాయ మనల లేట్ ఉండు బర్ర లేట్ ఉండు అండ్ ఘాటి సైడ్ ఇతే ఫసలు స్టార్ట్ అవుతుంది ఒక అవు భారీ టేస్ట్ ఇన్న భర్త కమ్మి ఆకు నుంచి నాడు తుమ్కూరు కోలార దొడ్డబళ్ళాపుర ఈ నమోనడు ఆ జిల్లాడు ఆపు నుంచి రామనగర అల్ప ఆపు నుంచి కుక్క అవడు పిల్లత పరుండవడు భారీ టేస్ట్ ఆపండు దాకుండా నీరు మస్తు కమ్మి ఇప్పుడు నీరు ఏతి కమ్మి కొడుతున్నా ఆకు ఆకులా టేస్ట్ ఆపండు ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్ పైనాపిల్ నీరు కొడుతున్న తోటడు తులే అవు ఆత టేస్ట్ ఆపుది నీరు దాంతో బొలుసు నుంచి తోటడు ఉంది పైనాపిల్ తినలే వా ఉంది టేస్ట్ వరకుండు ఈ రోజు కాకుండా అంతే
1: ఉందు సార్ ఉంది సార్ ఉందు ఈరు ఈత నమ్మ కుక్కును పిలకాయను మౌల్యవర్ధన మల్తుంది ఎంచి నమ్మ మార్కెటింగ్ మల్పులి ఒక ఎడ్డే జాతిదని ఎడ్డే రీతిని ఎంచి అబుడే పావులు పనిపినంత విచారుడు పండరు సార్ ఇత్తే ఉంచి జనసామాన్యరు ఇతే మార్కెట్ కుక్కు దేతుంటారని పోపారు ఇత్తే ఇచ్చే అదే రాసాయనిక పార్దే పర్ందావేరు అతే కుక్కును ఇతే నంక ఎంచ గొత్తాపి నిత్తావు నిక్లే గొత్తాపు నికులు విజ్ఞాని నకులు నిక్లే అయితే పరిమళతో గొత్తాపు
0: అవు ఈజీ పట్టాలి ఏం చేస్తుండే అవు మంజల్ కలర్ భారీ మంజల్ కలర్ ఆకుండా అండ్ ఉంది కడేటు ఊలాండలు ఉంది కడేటు పౌడర్ తాగంది నల్ప ఉంచి పచ్చతోజు అవు 100% కెమికల్ రాస్తాను అని చెప్పిన ఉంది పరుంద పండుగ ఎన్నోలి పచ్చి ఇప్పుడు అండ్ ఈయన ఫ్లేవర్ గొత్తాకుండా పండ ఈయన పరిమళటు భారీ అడ్డే పరిమళ పడకుండా పరిమళడు తువడు నిజవాద సొనే ఒక పరిమళ అయితుందా నూదైకి నూదు పంపే అవు న్యాచురల్ ఫ్రూట్ ఆతన ఇదిండా మస్తు కలర్ ఇచ్చింది భారీ కలర్ తోచిందే అవు అవు పౌడర్ పౌడర్ పడదు అవు కెమికల్ ఫ్రూట్ మంచి పండుగ అందజేపండు సో కొంచెం ఎక్స్పీరియన్స్ మల్పోలి లేకుండా ఎవర పతం పోదు అవేం కొయ్యదు టేస్ట్ తులే పులిపుండు పులిపుండా కాయను పరుండు మంతుంది విధాన కెలవరు నాడిపోతుంది
1: కాయన కృతక విధానుడు పరుందాది అతే
0: కాయమే పరుండు మల్పునా ఫుల్ తూనగ మంజల్ మంజల్ తోచిడు ఓ ఏను మర ఫ్రూట్ కలర్ ఇంకా పండుగ నమ్మేనువా అండ అవు కాయ అవు కాయను పరుండు మల్పుతారు ఆ టేస్ట్ పడుతుంది ఆ ఫ్లేవర్ లో ఉప్పు చేయదు
1: సార్ ఇతే నమ్మ అవేను కంత తెత్తే ఇలా కంత అయితే ఇత నమ్మ రాసాయనిక రిలీజ్ మల్పు నుంచి విధానము దాద మల్పుడు అవి
0: ఇల్ల ఇల్ల పండ కనతి రాయబక తింపు నుంచి
1: అందన్ పనిలే
0: అయినా ఉప్పు పాడదు దెక్కడు ఉప్పు ఉప్పు నీరు పాడదు ఉప్పు నీరుడు మురకాదు ఉంటే పొరుతు బుడదు అవేను దెత్తదు సోకుడు దెక్కడు ఎడ్డ నీరుడు రన్నింగ్ వాటర్ దెత్తదు దెక్కదు ఒక తినోలి అండ్ ఆ న్యాచురల్ ఫ్రూట్ మనకున్న చిన్న ఉంది విధాన పండ ఇంట్లో కొయ్య దాయిక యాక్చువల్లీ ఆ సొనే ఉంది అదే సొనే అవు అవు పోత నల్ప పూర పొత్తుడు పోకుండా దాయకుండా అచ్చు అటు ಅಷ್ಟು.

0: ప్రెసిడెంట్ మీడో పండుది ఎంక్లీన్ వెర్లాయిస్ టెక్ చెప్పునంచిన సందర్భుడు ఎంక్లీన్ తల్లితూంతమ్మదేవర్న పాత్ర లెక్కనే శర్రదా పాపత్తుడు మాత దూరమంతా నిలబడాది ఎంక్లీస్ దెత్తి మీ ఎర వస్తున్నాడు ఎంక్లీన్ తలిపేర తుంబావుందుల్లత ముందు ఏ పొల ఎట్టెత్తి ధర్మద విరుద్ధవాద పరుడ అన్యాయద కిలసలు మల్పడ మీ ఎర అవకాశం కొర్ల
1: సార్వజనికరకి మీరె తుదట్టి ఏ రగల హక్కుండు నిన్న ఇల్లద కెద్దు
2: వస్తావు.

0: దానాడు
1: పిచ్చగొట్టాలి ఇత్తగొట్టాలి ఎన్న కార్బార్ దావునాడు అప్పుజి
2: దిక్కు సరి కన్నుతో చూడా ఎంకి నిక్కులు దిక్కు ప్రయత్నం లెక్కతో చూడండి
1: ఎక్కడ అంచెనతో
0: చూడండి
2: పెట్టు ఊర్లగా సరిగా కొట్టాలి
1: భారీ మిస్ మీరు నిక్కులు భారీ బిర్సు దక్కులు
2: నువ్వు
1: నిక్కులెత్త
2: అంది ఎంకులే ఓటి
1: చెన్నై
2: ఎంకలబ్బగా మీ
0: నిన్న ఉదరించిన
2: తబగండ ఈ తుదట్టి మీపు నెక్కి నిన్న దాల అడ్డి చెత్త
1: నిక్కులు వెన్న దాల కారుబారి ఇచ్చి
0: విరోధం కట్టించి మీ అవకాశం కొరియాలను పోలే
2: ఇరువెల్లా ముర్కదు బొక్కల.

0: యక్షగానద ఉంది. తలపాడి క్షేత్రుడు యక్షగాన దేవర్ని జాతర ముగిన దొక్క నిరంతర దుమ్ముదకాలు అడిగించేలా నడుతోంది. మేంకులు వెళ్లి తీరిన విషయ ఆనందాళ్వరికి స్ఫూర్తి కొరినారు. ఎంకులు తీరినలేకొడి దేవస్థానద సేవమలతో తినారు దివంగత నారాయణ దేవాడిగారు. బారిమల్ల ఉంచి హిమ్మేళవాదక్యాది దేవస్థానద కెలసొప్పు యక్షగానదొప్పు అరగి కరతలామల కాదెత్తిన పనిరే ఎంకుల సంతోషాపులు. ఆనందాళ్వరి ఆర్న మూలక హిమ్మేళను సరియాద అధ్యయనం అలుతుంది. పుదర్భత్ అనగా భాగవతికి పనులెక్కని దివంగత మహిందప్రయుగుల సంగీత విద్వాంసరి ఆర్న నెట్టి ప్రారంభమలుతారు. ఈ క్షేత్రుడు యక్షగాన దుమ్ముడించాలందు మనోరంజన ఆది ఈ క్షేత్రం నడతోంది. అనేక జన ఆనందాళ్వరిన సహవర్తులు ఇని ఆ నెనపలు పడాపుడు ఆ కాలుడు ఆర్న భాగవతికే ఆర్న మార్గదర్శన ఆర్న ఒట్టి ఏరేరు కైజోడి సాధారణ పనిపడి వంజి రెడ్డి పాత్రుడు అని పనిపే. ఈ పరిసర వృత్తి యక్షగాన అభిమానుల నుంచిన ఆర్న అన్నని ఆయన బంటపాడు వేరు పండ ఆరు మామూలు అర్థదారి అది తెరు ఆర్న అర్థకేను పండుగ ఆ కాలుడు మైక దాలబొడిచి అంచిన గంభీర కంఠస్వరం హుందని అంచిన వ్యక్తి అరు. అవే రీతిది సుత్తముత్తలు ఇచ్చిన పాత ఆ కాలద జవనీరు ఎంకులు ఇల్లెలు లోపగా శాంతిగుత్తు త్యాంపణ శెట్టు పండ మామల్లో ఉంచి వాగ్మి యక్షగానంత బి అపార అనుభవం ఉందినారు. అవే రీతిది అనేక జన ఆర్నవట్టిగా కైజోడి సాధనకులు ఉండేరు. దివంగత గోపాల పూజారి ఒక్క తచ్చాండి అనంతాచార్య తేరు హిమ్మేళుడు ఆరు సహకరిస్తారు. అవే రీతిడి ఈ పరిసరుడు నెత్తిల కోడి శీన మాస్టర్ ఇస్తారు. అవే రీతిడి ఏతి జన ఇస్తారు దివంగత కీర్తిశేషరాయన అంచిన గోపాలకృష్ణ జ్యోతిషేరు బాల్యారు పండ ఆరు భారీ మల్ల ఉంది యక్షగానద అభిమాని మేరిన సహవర్తి అది మేరిన ఒట్టిగినే కై జోడి సాధనారు. మీరు కలితలేకనే చెండే మధ్యలే పూర భగవతి గలమలుతుదేరు యక్షగానద ప్రసిద్ధార్థదారి. అక్కలన ఒడనాట ఆర్న అక్కలందెట్టి ఆర్న ఇల్లాలు దిననిత్యలా యక్షగానం నడుతుంది తండ్రి. అవు అంజి వేదిక అదిత్తండి అంచెన పనుకున్నాండ ఎంకులకి మాతందెత్తాయి ఎంకుల మాత పూర్ణ కళావిదేరుతాయి అక్కల ఎంకులు అరే కళావిదేరు నారాయణ దేవాడి గారిన ఉంచి హిమ్మేళద వాద అవకాశం అంత కొడతారు. ఆరు భార్య ఇంట్లో బిరాడు కొన్నెడు దాది మూడు యక్షగాన సంఘ అయ్యో అజిపవర్ మూడు స్థాపన సాధ్యండి మస్తు నేర్చు స్ఫూర్తి పడైన ఎంకులు కిన్నెడలో యక్షగాన వాడు పండితే హిరియర్ ఆయన మార్గదర్శకుడు ములుప ఆండి అయితే ఈ రెడ్డు సంఘట్ల ఆయన విశేషత ఆనందాడు గారు ఒవ్వే వంజి సంభావన తొనందే ఆ కాలుడిచ్చి ఇడీ రాత్రే భాగవతి మలుతుంది ఇంట్లోకి మాత మార్గదర్శనం మలుతున్నారు. ఆయన నెట్టి ఆయన పద నారాయణ దేవాడి గారిన హిమ్మేళ నువ్వు మాత ఇంట్లో కుచ్చబ్బి సాధుకుని సాధన పండుగ తప్ప ఉంది. అనేక కాల కెలవతికి ప్రదర్శనలు అయిన కొరత ఆ దేవుని అనుగ్రహుడు ఎన్న ఉడనాడు నాదిత్తినట్లు మస్యనెత్తారు. మాగోలు శెట్టి కారంద్రపాలి జనార్దన శెట్టి శాంత్య అంచెన నెత్తిల సీతారాం శెట్టి అనేక జన ఉంజిరెడ్డి జనపదం మాత్రమే పంపే ఉంజి యువకి తండని ఎంకలములు తయారాదిత్తుంది. కెల వర్ష పొరులు నడతారు రెడ్డి దిగడ్లు అందరి మార్గదర్శనం అవుతుంది. ఆరుమలుతున్న సేవే అరణ్య ఎంకులు ఇన్ని నెనపలు పడుకుంటున్న విషయాడు ఇంకమ్మ కొంచెం మళ్ళీ ఉంది సంతోషించిన పంట కర్ణాటక యక్షగాన అకాడమీతో సదస్యత్వం ఇంకా కిన్యా సంఘం తిక్కిన పని సంతోషాపుడు కృష్ణప్ప కిన్యా ఆర్న అందే సదా ప్రయత్నడు అయితే దాని వాళ్ళ తిక్కున చిన్న సవలతావాడి ఇంచిన నమ్మ పడే ఉండి పొందిటారు ప్రయత్నం మలుతుంది లేదు. నమ్మ హిరియర్ నెనపు కార్యక్రమం మలుపుగా పండుతారని పండికి ఇంకా మాత్రం కైజోడి సాధి అది మలపడు పండికి ఈ వేదిక కులదా యానాటకి ఇచ్చే పనిపులి ఎన్నాకు సంబంధించిన మాత్రలు గుర్తుండు అంచేతనగా ఆరు ఇంట్లో గురుస్థానుడు ఇది ఈ క్షేత్రుడు అపార జనకులకి మారు బోడుతున్నారు అది ఎడ్డ సేవ మలుతుంది. ఈ క్షేత్రుడు నమ్మను ఆ అప్పిన అనుగ్రహుడు అది అనేక కాలం వెళ్తారు ధనల కెలవ వర్ష సేవ అవకాశం ఇస్తుంది కాలాయతమైన మా పని లెక్కని విధి నాటది ఎదురుగల పని సాధించి అకాల మరణ పనులు నిరాశ ఆరు దేవుని పాద శరీరగల ఆరు పాడుతు కోరినంచిన మార్గదర్శన ఆరిన జోకులు అవే సాధి నడుతుంది లేరు ఓరి నాయకేవుడినాడా ఆయన ఆతే బింబలికి పోడాపుడు అవే రీతి ప్రతి ఒరిలా తలపాడి జాతర ముగిడా ములుపక్క యక్షగానని ఆ నడుతుంది వాకాల దుమ్ముదకాల నుంచి దుమ్ముదకాల బలిప బాబా తిరిగి ఆరు కూడా ఈ క్షేత్రుడు పత్తుంది వంజి తింగుడు దాటాతని పంపేంకుల కింద అంచిన వంజి యక్షగాన ప్రోత్సాహకున్న కటీలు తప్పిన యక్షగాన వంజి సేవించకుండా తలపాడి తప్పగా యక్షగాన ప్రియ అంచాదుపునగా మూలు దుమ్ము బేత మనోరంజన దాలజ్జి యక్షగానంద పండిన కొంచెం జీవాళ అనేక దుడినంచిన అనేక మహనీయుల ఒట్టిగే ఆనందాళ్వరి ప్రసిద్ధి పడేది అరికి తిక్కిన గౌరవ ఇంకల సంగొడుతూ కొంచెం తిక్కిన అవకాశం పండుందో నన్నలాతి జవనీరని తయారమలుతుంది అనేక జనాల కట్టి కలిసినట్లు ఉండేరు సేతనికే మాత్ర అభినందన మలుతుందో ఈ కార్యక్రమం యశస్వంతానికి మాత్ర అభినందన మలుతుంది అన్న రెడ్డి బాధ్యుంటారు.
1: శ్రీ రామయ్య కిల్లే మెరిన పాతిర కేండరు ఇత్తకేంగా కృష్ణప్ప పూజారి మెరిన పాతిర.
2: ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ దుర్గామే నమః.

ఎక్కడి నుంచి తువందుల్లే పుణ్యక్షేత్రం ముల్పుడు అధికారం పబ్బర్య దైవాయన ఎన్నకైట్టుండు మూలు ఎంచినాళ్ళు పేద ఆపడు తిట్టుండు ఎన్న అప్పడ వినహ ఓ పేదలో నడపుజి నిగని ఈతిరేట తూతుజి దూరగా ఇల్లిన శరీరం ప్రేతత లెక్క తోటి జనల ఈ ప్రేతలు ఈ సుదేట్ మీర బైదరు ఎన్న అప్పడే జన్ మీర పుడుపుజి పోలవల్ పడింది.

0: నానాయుడు
1: ఇంతకోసారి ఎన్నో కారు బారు
2: దాగునరి కన్నెతో చూడా ప్రయత్నం లెక్కతో చూడండి
1: ఎక్కడ అంచెతో
0: చూడండి
2: పెట్టు ఊర్లగా సరిగా వస్తాను
1: భారీ మిస్ మీరు నిక్కులి భారీ మిర్చి దక్కలే నిక్కులెత్త
2: అంది ఎంకలే ఓటి
0: చెన్నై
2: నిన్న
0: బుధరించిన
2: ఈ తుదట్టి మీపుడెక్కి నిన్న దాల అడ్డి చెత్త
1: నిక్కులు ఇస్తే పెన్న దాల కారుబారి ఇచ్చి
0: విరోధం భావన ఎంకలేచి మీ అవకాశం కొరియాలి అనుకోలే
2: ముక్కలు బొక్కల.

ఏయ్ బాకిల్ దెప్పు ఉంటుందే బాకిల్ దెప్పు మద్దదానుదాయే కోప బాకిల్ దెప్పు బాకిల్ దెప్పు ఉంటుందే బాకిల్ దెప్పు మద్దదానుదాయే కోప బాకిల్ దెప్పు.

0: చిన్న పొన్నను వెంటాడే వేరు ఉండు మంతరపా
1: ఎంక తెలియదప్ప. నేను చిన్న కర్ర పెద్ద